0: ఆత్మవే దొరకులు వివరకరణ ఆధ్యాత్మిక హండ
1: FM 95.1 ఒస్సే గాలు దిశ్రికేట సహా అంతర్జాలయిన్ సుదిల రేడియో .lk అరహా ముళ్ళులొవటమ